ఓటుకే దుష్మా నాకు పళ్ళబో మొటరంచడమని మాట గొడ్డుల్లో ఇద్దరం తీరకు ఒళ్ళు ఇక మాతరేను పట్లను చూసొళ్ళు పెణియత పౌసాయి పొళ్ళు మొటరంచడమని మాట గొడ్డుల్లో ఇద్దరం తీరకు బిరకు ఒళ్ళు ఇక మాతరేను పట్లను చూసొళ్ళు పెణియత పౌసాయి పొళ్ళు.

ఎంటనీ మెండిసన్ చిత్రాన్ని తీస్తూ మీ కథ రైకులే మొగ చెత్తారు అని ఆ కథల సంగత ఈ కథను చిక్కరే స్వప్త ఎస్ ఇష్టను ముఖావలి కరే బరోబర్ 8:30 చెరు

0: థ్యాంక్ యూ ఫాదర్ అడాల్ఫ్ ఫర్ జాయినింగ్ అస్ ఆన్ రేడియో టునైట్.
1: కొరెన్స్ ఓ ముడ్డబో ఆవుగోడ్ ఉదికురాయ చోబిసోయి సజరా సోబె బాంద్ పాస్ బోరే আসত కొరెనిస్ আমজ সমাজই বড় জাতলো বিগটলে সমাজাক আমি নব আকার দিউপাক ক্রিস্তচে আমি হাতিয়ারা ক্রিস্তচে আমি দূত ই চ্যালেঞ্জ ঘেউপাক জেজু কুরিস আমি ঘেউক যাই আর যো কোণ জেজু করে পাটলা করুক সোদতা তোচ করো কুরিস ঘেউন ফুড়ে বেতা ওস তো সুম্যাচ বাবাড আন একদা কেরিত মজে দিনবাস ইয়াকে আমচ্যা টিমিং আর তসেচ সুগুট আমচ্যা ఐకోప్యాంగ్ దేవుబరి గురు.
0: మై ఫ్రెండ్స్ ప్లీజ్ రిమెంబర్ ఫాదర్ అడాల్ఫ్ అల్వారెస్ ఇన్ యువర్ ప్రేయర్స్ టునైట్ దట్ ద లార్డ్ విల్ కంటిన్యూ టు ప్రొటెక్ట్ హిమ్ అండ్ బ్లెస్ హిమ్ అండ్ యూజ్ హిమ్ యాజ్ అ మైటీ ఇన్స్ట్రుమెంట్.